0: ప్రోగ్రాము ప్రూడు ఎఫ్ఎం.
1: Hai, selamat pagi teman Pro 2 Info Pro 2 barengan Cindy Anako.